0: ఫ్యాషన్ ప్రాప్త గోవర్కు నిర్దేశస్తా
1: రిలయన్స్ ఫైనాన్స్ లిమిటెడ్ వితీయ సేవకు అర్కు పరిభాష
2: समुदाय का लागी समुदाय का आवाज रेडियो धादिंग 106 मेगाहर्ट्ज़।